కెరుబ్బరుంద ఉసస్ స్థానముల సిన్న శుద్ధ దేవదూతి అంత మవా పాలనే కరుణ సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమ దేవి అల్హాన్సిట సదా కాలే సదా కాలేట మహిమే వేవా సియలు స్వర్గముల వెనవాసే కరణ శుద్ధ దేవదూతి అంత ఉపహర్షే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నొనవత్వా గాయనా కరన్నోయ పున్వన సహ దేవన ఇహల స్వర్గవల వెడవాసే కరణ ఒబగే శుద్ధ దేవదూత్యా దహస్వర దహసత్వ దశ దశాత్మర దశ దహసత్వన దేవదూత సేనావల్ స్వకీయ మహిమే పసగతా ఒబ వహన్సే ఇదిరియే వెద వెటమీన్ ఒబ వహన్సే శుద్ధాయి ఒబ వహన్సే శుద్ధాయి

యాజ్ఞాకరం సర్వబలదారియు అనాది అనంతవు దివ్యని మోక్షంపన మాతావన కన్యమరియతుమాన్గే గతహా ప్రాణ్య ఒబిగే శ్రీ కుమారయాట ఒబిన వాసస్థానయక్ వన లెస ఇస్ప్రీతు శాంతు అరమిన్ హేతుయుక్త కరది వదాలావేద అప సతుటు సిహికరణో తుమియగే దయాబర ఆజ్ఞావ బల అపటి దెన్నావు నపురువలిన్ హా అనవర్త మర్ణేన్ గెలవీమ సెలసో మెనవ మే కీదే అపగే స్వామి యేసు క్రీస్తు సహసే ఉదిసామ అపట లెబేవా.